0: The Daily Scoop. Good morning, Paridesia. That song by Sho Ghoshal and, of course, Vishali Mahadev bringing us up to your entertainment scene. So the much-anticipated trailer for Rana Bali has been released. Starring Vijay Devarakonda and Rishmika Mandanna, the movie transports viewers to 19th century South India during the devastating famine of the 1870s under British colonial rule. So the nearly four-minute trailer introduces Vijay as Rana Bali, a warrior who rises against British oppression to protect his village and its people. Rishmika plays his wife, Jayama, while Hollywood actor Arnold Vosloo steps into the role of the antagonist, Sir Theodore Hector.
1: అందరూ ఇరండి ప్రభుత్వం వారు క్యాంపులు ఏర్పాటు చేశారు ఆడికి పోయి అందరూ పని చేసుకుంటే మూడు పూటలా భోజనం పెడతారు
2: అడ్డు అదుపు లేకుండా పశువుల్లాకనే ఈ దేశ జనాభాని ప్రకృతి కరువు రూపంలో కంట్రోల్ చేస్తుంది యువర్ ఎక్సలెన్సీ భవిష్యత్ తరాలు బ్రిటిష్ వాళ్లే మనకి రైల్వేస్ ఇచ్చారని పొగుడుతారు చూడండి ఇక్కడ పని చేయని వాడికి తినే హక్కు లేదు రిమూవ్ దెమ్ ఆల్
3: వేర్ ఇస్ రానా బాలి.
0: Opening with a folk performance celebrating Rana Bali's legacy, the trailer unfolds into a story of exploitation, hardship and resistance. While teasing intense action sequences, Rana Bali hits theatres on Friday the 16th of October, setting up a box office clash with Rajinikanth's Jaila 2. That wraps up your entertainment scene. Next up will be your weather heads up. Here's Aniru then Junita Gandhi with Arabic Kuttu.